0: గారె గారె
1: జర పడే
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మకు పట్టు
0: గారె గారె
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా ఇదు
2: ఎ ఎక్క చతుర నార